ఏదో ఊడిపోయి ఉంది. రాజధాని ప్రక్రియ కాదు, ఊడిపోయి ఉడిపోయి ఆటానికి మేరం పీతం అద్భుతమా చేసేది. అది ఉంది సాల్ కానీ తక్కయ కోయి రాత్ పయా ఉండే రాత్ నేనే ఆగయా కానూ తక్కయా దేయా రాయ జీ ఏ నానకే ఆగి నానకి రత్ బీ రాయ దేయా కానూ కోయి నీ ఇస్ మాతరో కుచ భీ పహలే దేతే హై థీ పిచ్చే మేరా సద్గురు నానక్ ఆయా థీ జీ హమ్ పదోటీ ఉస్ మేనే దాన కీ ఆయీ హై తో